0: தொடர்வது தெலுங்கில் செய்தி அறிக்கைகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026 కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
2: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूँ कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
1: अलगे లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు డబ్ల్యూబీ

0: ఆర్సీఎస్ సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
1: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूं। भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వరల్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ 3 యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరి

లోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమవుతున్న మల్లెపూదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శీర్షికన అశ్వమేధ పర్వం 14వ భాగం శ్రీ జి శ్రీనివాసరావు గారి ప్రసంగంలో విందాం. ఇంకా పాటలు కూడా వింటారు.

0: మనం ఇంతవరకు పి సుశీల ఆలపించిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం శీర్షికన అశ్వమేధ యాగం పద్నాలుగవ భాగం శ్రీ జి శ్రీనివాసరావు గారి ప్రసంగం విందాం.
1: శ్రీమన్ మహాభారత కథాశ్రవంతిలో ధర్మదుని అశ్వమేధ యాగ విశేష విశ్లేషణం. అశ్వమేధ పర్వమందలి స్థూల కథావస్తువు. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసినది. రాజ్యము పాండవ హస్తగతమైనది. కానీ ఆప్తబంధు వధానంతరము లభించిన రాజ్యమును పాలించుటకు ధర్మజుని మనస్సు మాత్రము ఉద్యమించుకున్నది. పెదతండ్రి ధృతరాష్ట్రుడు చేటంతయు తన వల్ల వచ్చినదని, అందుకు ఎవరూ వ్యధచంద పనిలేదని ధర్మజుని ఊరడించచూచాడు. కానీ ఫలితం కనిపించలేదు. అంతట శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మజ, నీ జ్ఞాతులను చంపించి తినని వ్యధచందనేలా వారు యుద్ధమున మరణించుటచే వీరస్వర్గమును అలంకరించి సుఖించుతున్నారు. వారికై నీవు శోకింప పని లేదని చెప్పి చూశాడు. అప్పటికి నీ ధర్మజుడు స్థిమితపడలేదు. వ్యాసమునీంద్రుల వైపు తిరిగి, మహాత్మా, పితామహ కర్ణు

చంపించిన కల్మషంబును శుద్ధంబనత్పజాలు అనుష్ఠానంబు విధింపుమని వేడుకున్నాడు. ధర్మజుని మనోగత వ్యధనెరిగిన వ్యాసమహర్షి సకల కల్మషారంభగు అశ్వమేధయాగమును ఆచరించవలసినదిగా అతన్ని నిర్దేశించినాడు. అందుకు ధర్మజుడిచ్చిన సమాధానమే మిక్కిలి ఆసక్తికరమైనది. ధర్మజుడు అన్నాడు కదా, హే మహర్షే, దుర్యోధన్ని దుష్టపాలనం వలన బొక్కసమంతయు ఖాళీ, అశ్వమేధయాగ నిర్వహణకు డబ్బెక్కడిది అని. ధర్మజుని సమాధానం విన్న వ్యాసమునింద్రులు, ధర్మజ, యాగ నిర్వహణకు కావలసిన ధనమునకై చింతింపకము. ధనమెచ్చట లభించునో చెప్పెద విను. పూర్వము మనువంశజుడకు మరుత్తుడను రాజు ఒక మహాయాగము చేయదలిచి బృహస్పతిని యజ్ఞయాజకునిగా కోరాడు. అందుకు బృహస్పతి తాను దేవగురువునని, మనుజులు చేయి యాగమునకు తనను యాజకునిగా వరించడం అసంగతమని మరుత్తుని అభ్యర్థనను తిరస్కరించాడు. భంగపడిన మరుత్తుడు నారదోపదేశానుసారం బృహస్పతి తమ్ముడైన సంవర్తుని తన యాగోపద్రష్టగా పొందాడు. సంవర్తుని యాజకత్వంలో వైభవోపేతంగా నడుస్తున్న మరుత్తుని యాగమును గూర్చి వినిన బృహస్పతి అసూయపడి శిష్యుడగు దేవేంద్రుని పిలిచి, ఎటులైనను తన తమ్ముడైన సంవర్తుని మరుత్తు యాగద్రష్టగా తొలగించి తనను నియమింపజేయవలసినదిగా కోరతాడు. ఇట్టి ప్రవర్తనం విచిత్రమనిపించినా లోకమెరుగనిది కాదు. అభ్యర్థనం ఎదురైన వేళ ఏదో అడ్డుపుల్ల వేసి తిరస్కరించడం, తరువాత గొప్ప అవకాశమును జారవిడుచుకుంటేనే అని దాని కొరకే మరలా ప్రాకులాడటం సాక్షాత్తు బృహస్పతుల వారికే తప్పనప్పుడు సాధారణ మానుజుల సంగతి చెప్పవలనా? గురువునాజ్ఞ తలదాల్చిన దేవరాజు ఆ పనికే అగ్నిదేవుని నియోగించాడు. ఇంద్రాజ్ఞను మోసుకొని వచ్చిన అగ్నిదేవుని మరుత్తుడు సరుకు కొనలేదు. సంవర్తుల వారేమో ఇంకా అధికంగా మాట్లాడితే భస్మీపట్లం చేస్తాను పొమ్మన్నాడు. బెదరిన అగ్ని ఇంద్రునికి తన వైఫల్యాన్ని వినవించుకున్నాడు. విన్న ఇంద్రుల వారు నవ్వి, ఓయి, అందరినీ భస్మీపట్లం చేసే నిన్ను వేరొకరెవరో కాల్చివేస్తానంటే భయపడ్డావా అని పరిహాసమాడాడు. అందుకు అగ్ని బ్రహ్మబలం ముందు తన బలం చాలదని సమాధానమిస్తూ, మూడు లోకములను వాడిమగంటిమి నేలుచున్నవానెట్లు వృత్తుడు ఆక్రమించే నిన్ను అని రుత్రాసుర వృత్తాంతం గుర్తు చేసి ఇంద్రుని దెప్పి పొడిచాడు. ఇతనితో లాభం లేదనుకున్న ఇంద్రుడు ధృతరాష్ట్రుడను గంధర్వరాజును పిలిచి మరుత్తుని వద్దకు పంపాడు. అతని ప్రయత్నము విఫలము కాగా వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వస్తున్న వజ్రాయుధాన్ని తన తపశ్శక్తి చేత స్తంభింపచేసిన సంవర్తుల వారు మరుత్తుని చిత్తశుద్ధికి మెచ్చి ఏదేని వరం కోరుకోమన్నాడు. అందుకు మరుత్తుడు, నిన్ను వరమర్ధి వేడెద మనీష విరోధము తక్కి అధ్వరంబున కిటవచ్చి దైవత విపుండు నిజోచిత హవ్యభాగముంగొనియడునట్లుగాగముని కుంజర చిత్తమునందలంపవే అని కోరతాడు. అంటే తనపై కక్షభూని వజ్రాయుధమును కూడా ప్రయోగించిన దేవేంద్రుడు యాగమునకు స్వయముగా వచ్చి తన హవిర్భాగాన్ని స్వీకరింపచేయాలి అన్నమాట. సంవర్తుడు సరేనని దేవేంద్రుని పిలిచాడు. ఇది చాలా కష్టమైన వరమని అనలేదు. దేవేంద్రుని పిలిచాడు, ఆయన వచ్చాడు, హవిర్భాగాన్ని స్వయంగా స్వీకరించాడు. ఇచ్చట కొంతసేపు కథను వదిలి పరిశీలనకు దిగితే ఇది ఎలా సాధ్యం అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలగటమే భారతీయ సంస్కృతిలోని వైశిష్ట్యం. దేవతలు మంత్రబద్ధులు, మంత్రాధీనంతు దైవతం అని కదా ఆర్యోక్తి. సంబంధిత మంత్రమును ఉపాసించినంతనే తమ్ము తాము మరచి ఆవాహమంత్రం ఆదేశించినట్లు దేవతలు ఒత్తిల్లుదురనుటన్నది భారతీయ సంస్కృతికి ఆధారభూతమైనటువంటి వేదముల నిర్దేశకత్వం, తిరుగులేని విశ్వాసం, నిరంతర సత్యం. తిరిగి కథకు వస్తాం. సకల దేవతలు స్వయంగా విచ్చేసి తమ తమ హవిర్భాగములు స్వీకరించడంతో అత్యంత వైభవోపేతంగా ముగిసిన ఆ యాగాంతమున మరుత్తుడు సంవత్తుల ప్రాపుతో ఈశ్వరానుగ్రహం వలన లభించిన అశేష సువర్ణ సంపత్తిని బ్రాహ్మణులకు దానమిచ్చాడు. ఆ బ్రాహ్మణులు అందులో తమకు కావలసినంత తీసుకొని మిగిలిన ధనరాశులను హిమత్పర్వత ప్రాంతమున భూమియందు నిక్షేపించి రానున్న కాలమున ఎవరు ఆ ధనమును గుర్తిరిగి ద్రవ్య తీసుకునిదురో అది వారి సొత్తు కాగలదని శాసనము చేసి వెళ్లారు. ధర్మజ, ఆ చోటు నాకు తెలుసు. నీవు రాజువు గనుక భూమియందు నిక్షిప్తమైన ధనము గ్రహింప అర్హతాధికారములు గలవాడవగదు. ఆ అపార నిధిని సంగ్రహించి
యాగమును నిర్వహింపుమని వ్యాసులు

బోధించారు. అలా ధర్మజుని చిత్తమును కుదుటపరిచి పరిపాలనాదక్షుని గావించి వ్యాస నారదాదిమునులు తమ స్వస్థానములకు వెళ్ళారు. మరోవంక శ్రీకృష్ణార్జునులు ఇంద్రప్రస్థమునకు విహారార్థము వెళ్ళారు. అచ్చట అర్జునుడు శ్రీకృష్ణునితో, అనికి గడంగునప్పుడు మదాత్మకలంగిన కొన్ని తత్వబోధన మహనీయ వాక్యములు ఉదాత్త కృపందగ నీవు చెప్పితే మనమున వాని అర్థములు మాధవ నిల్పగజాలనైతి అవ్వినుత వచస్సుధారసము వీణులనింకొక మారు నింపవే అని కోరతాడు. అంటే గీతనంతా మరిచిపోయాను, మరలా చెప్పు అని. ముద్దుల మరది ఎంత మొహమాట పెట్టినా ముకుందుడు ముచ్చట పడలేదు. ముకుందుడు ఒక కేల అతని కౌగిట చేర్చి బుద్ధితత్వ విహీనుడును శ్రద్ధారహితుడునైతుడని దూరి బ్రహ్మవేదనమునకును పరమహేతుభూతములు నాటి వాక్యములు బుద్ధితన్మహార్థములు నిల్పవైతి శక్యంబే ఇంకా వచనములు చెప్పంగా లఘుశౌర్య అని చివాట్లు వేస్తూ అతని అభ్యర్థనను తోసిపుచ్చినట్లు కనిపిస్తూనే తానకు ధరామరుని వలన విన్న తత్వజ్ఞాన విషయములను చెప్పెదనని దాదాపు గీతాసారాన్నంతా చెప్పారు. అదే అనుగీత. 35 అధ్యాయములకు విస్తరించిన సుదీర్ఘ జ్ఞానతత్వం ప్రత్యేక వ్యాఖ్యానార్హముగాన ప్రస్తుతము విస్తరించేది లేదు, స్పృశించేది లేదు. కానీ కృష్ణార్జునుల సంభాషణ మందలి పరమార్థమును ప్రశంసించక మాత్రము తప్పదు. అందులో ప్రస్ఫుటమైన విషయం ఒకటున్నది. మనకు తీరిక దొరికిన వేళ గీతాశ్రవణం అంతటి మహత్తర జ్ఞానయోగము లభింపదు. అదృష్టవశమున తానుగా ఎదురైనప్పుడు అవకాశమును జారవిచ్చుకొనక జ్ఞానమును సముపార్జించి పదిలపరుచుకొనవలనని ఇందులోని తత్వం. కథకు వస్తాను. అలా ఇంద్రప్రస్థమున విహరించిన కృష్ణార్జునులు హస్తినకు వచ్చారు. కృష్ణ పరమాత్మ ధర్మజుని వద్ద వీడ్కోలు తీసుకొని ద్వారకకు బయలుదేరాడు. దోవలో ఉదంకాశ్రమాన్ని దర్శించారు. ఉదంకుడు ఏమీ ఎరగనట్లు నటించి కురువంశనాశనమును తొలిసారిగా శ్రీకృష్ణుని ముఖతః విన్నట్లు ప్రవర్తించాడు. అంతటితో ఊరు కొనక శ్రీకృష్ణుల వారి వంక చూసి, కృష్ణ, నీవు సర్వసముద్ధుడవై ఉండియు కురువంశనాశనము గావించినావు గనక శపింతునంటాడు. పరమాత్మ లోలోన నవ్వుకొని, నన్ను శపించుటకు నీ తపశక్తి చాలదులే అని మందలించి సృష్టితత్వ నిరూపణము చేసి తన విశ్వరూపమును కూడా చూపించి అతనిని కృతార్థుని చేశారు. అతని పేరున చిరస్థాయిగా నిల్చున్నట్లు మరుభూములందు మాత్రం వర్షించు మేఘమును కదాని ఉదంక మేఘమును పేరు సృజించి అనుగ్రహించారు. ఇదిలా ఉండగా అతడి హస్తినలో అశ్వమేధయాగానుష్ఠానమునకు సర్వసన్నాహాలు ప్రారంభమైనాయి. యజ్ఞమును యజ్ఞయాజకునిగా వ్యాసుల వారు విచ్చేయుచున్నారు. అట్లు వచ్చుతున్న ఆదిముని ఆకార విశేషమిట్లున్నది. బాలార్కద్యుతి పుంజ పింజర జటాభారంబు ప్రావుడ్ఘన శ్రీలీలం ప్రహసించు అంగమును రోచిరస్పారదండంబు ఉన్మీలన్నీల మృగాజినంబరమునై నిర్వాణదాన క్రియాశీలుండైన పరాశరాత్మజుడు విచ్చేసన్ కృపాలోలుడై. ఆహ్వానమునందుకున్న శ్రీకృష్ణ పరమాత్మ కూడా యాగము తిలకించుటకై సకల బంధు సమేతుడై అర్చితునకు వచ్చారు. అట్టి సమయంలో పాండవ వంశాంకురమైనటువంటి పరీక్షిత్తును ఉత్తర ప్రసవించింది. బాలునిలో ప్రాణం లేదు. విషయమును గ్రహించినటువంటి ద్రౌపది, కుంతీదేవి, సుభద్రలు ఆత్తనాదములతో శ్రీకృష్ణుని చేరి, హే పరంధామ, అపాండవమవుగాకయని అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించు వేళ కాచిత నవశ్యము ఉత్తరాగర్భజనుతు నేను అని ప్రతిజ్ఞ చేశావు గదా, సమయం ఆసన్నమైనది, బాలుని జీవితుజేయవే అని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనను ఆలకించిన పరమాత్మ, పగర ఎడనైననే బొంకు పలుకనేని సమరముఖమున ఎన్నడు చలిత వృత్తి పిరిది కడుగిడనేని ఇప్పిన్నవా నియంగమున జీవమీ ప్రొద్దయావహిల్లు అంచు కొన్ని ప్రతిజ్ఞలు చేసి, మహిత సత్యంబు పరమధర్మంబు గాఢ నిర్మల బ్రహ్మచర్యంబు నిత్య సుప్రతిష్టంబులై నాయందు తేజరిల్లు నేని ఇబ్బాలునకు జీవమిపుడవచ్చు అని ప్రతిజ్ఞ చేస్తారు. యోగులకు గాని దర్శింప నలవి కాని తన నిజతత్వ వ్యక్తిత్వ నిరూపణము గావించినంతనే బాలకుడు జీవితుడైనాడు. ఇచ్చట గమనించ

కలిసినటువంటిది ఒకటి ఉన్నది. జీవము పంచప్రాణాత్మకం. తిక్కనార్యులు వ్రాసిన పద్యములు 5, సోమయాజికి తెలియనివి 6 కదా. అందున ఆయువు పట్టులు తెలియకుండా ఈ 5 పద్యాలు బీజాక్షర సమన్వితాలై ఉండాలి. పంచపద్యాలలో నుండి పంచప్రాణాలు మృతజీవుడైన బాలకునిలోనికి ప్రవేశించి ఉండాలి. సత్యవాక్యము నుండి తేజశక్తి, తేజస్సును అనుసరించి జీవము, జీవ చైతన్యత చేత సృష్టి కొనసాగుతుంటాయి. సృష్టి పుట్టినది శబ్దం నుండి కదా. కథకు వస్తాను. ధర్మజుని అశ్వమేధమునకు సర్వసంభారములు సమకూర్చబడినాయి. వివిధ కార్యనిర్వహణకు భీమనకుల సహదేవులు నియుక్తులైనారు. యాగాశ్వరక్షణకు అర్జునుని నియోగించినారు. అశ్వము బయలుదేరినది. అర్జునుడు బయలుదేరినాడు వెనుకనే. అశ్వాన్ని త్రిగర్త దేశాధిపతులు అడ్డగించారు. అర్జునుడు వారిని జయించాడు. అలా అశ్వమును అడ్డగించిన వారినిలా జయించుచు అర్జునుని జైత్రయాత్ర సాగిపోతున్నది. అశ్వము మణిపూరపురం ప్రవేశించింది. ఆ దేశమునేలు రాజు బభ్రువాహనుడు. అతడు అర్జునుడి కుమారుడే, చిత్రాంగద పుత్రుడు. తండ్రి రాక నెరిగి ఎదురేగి ప్రణమిల్లుతాడు. అందుకు అర్జునుడు సంతోషించకపోగా యుద్ధమునకు భయపడి కాళ్లబేరానికి దిగటం రాజోచితం కాదని కొడుకును ఈసడిస్తాడు. ఏమీ తోచక వెనుదిరిగిన బభ్రువాహనుని ఉలూపి ప్రేరేపించి యుద్ధోన్ముఖుని చేస్తుంది. ఉలూపి నాగవనిత. అర్జునుని అనేక భార్యలలోనొకటి. బభ్రువాహనునికి అర్జునునకు ఘోర యుద్ధం జరుగుతుంది. యుద్ధమున అర్జునుడు నిహతుడవుతాడు. అర్జునుడు విగతజీవుడైనాడని చిత్రాంగద బభ్రువాహనులు విలపించుచుండగా ఉలూపి సంజీవనమణి ప్రభావం చేత అర్జునుని జీవింపజేస్తుంది. మూర్చ నుండి తేరినట్లు లేచిన అర్జునుడు కుమారుని చిత్రాంగదను చూసి, పక్కనున్న ఉలూపిని చూసి సంభ్రమాశ్చర్యములతో ఆమె రాకకు కారణమడుగుతాడు. తన వల్ల కానీ, చిత్రాంగద వల్ల కానీ, బభ్రువాహన్ని వలన కానీ అపరాధమేమీ జరగలేదు కదా అని ఉలూపిని పరామర్శిస్తాడు. అలాంటిదేమీ లేదంటూ ఉలూపి తన రాకకు కారణం చెప్తుంది. నాథా, ఈ యుద్ధము నీ మంచికే. నీవు శిఖండి నడ్డము పెట్టుకుని గాంగేయును చంపినావు. అది నీవు చేసిన అధర్మము. దానికి నిష్కృతి చేయకుండా శరీరమును చాలించినచో నరకమును కేగవలసి ఉండును. నీవు గాంగేయును చంపిన విధము తెలిసిన అష్టవశువులు నిన్ను శపించుటకై తల్లియగు గంగామాత అనుమతి పడిసినారు. నేనా సమయమున చెలికత్తెలతో గూడి జలక్రీడలకై అచ్చోట ఉండుటచే అంతయు వింటిని. రానున్న ప్రమాదమును గూర్చి నా తండ్రి కెరింగింపగా ఆయన అష్టవశువులు ప్రాధేయపడి విమోచనా మార్గమును సాధించినారు. దాని ప్రకారము నీవు నీ కుమారుడైనటువంటి బభ్రువాహనుని చేతిలో నిహతుడవు కావలే. అందుచే నేను బభ్రువాహనుని యుద్ధమునకు పురుగొల్పి తినే గాని వేరొండు కాదు. ఇప్పుడు నీవు శాప విముక్తుడవు అంటుంది. అది విన్న అర్జునుడు ఉలూపికి తన కృతజ్ఞతను తెలుపుతాడు. ఆ విధంగా చైత్రయాత్ర ముగించుకొని యాగాశ్వము తిరిగి రాగానే అశ్వమేధ యాగము నిర్వహించబడింది. యాగాంతమున దానములు గైకొన్న బ్రాహ్మణులందరూ ఇంతటి మహత్తర యాగమెచ్చటా చూడలేదని ప్రశంసిస్తారు. ఆ సమయంలో ఒక బొరయ నుండి ముంగిస ఒకటి బయటికి వచ్చి అవహేళనగా నవ్వుతుంది. ఆ నకులమును చూచి ఆశ్చర్యపడుతున్న అందరినీ ఉద్దేశించి మనుష్య స్వరమున తన నవ్వునకు కారణమిలా చెబుతుంది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు సక్తుప్రస్తుడనే పేద బ్రాహ్మణుడుండెడివాడు. అతడు వంచవృత్తిచే జీవించడివాడు. ఒకనాడు అతడు తన కుటుంబ సభ్యులతో చేరి పరిగె ఏరుకొని సంపాదించిన ధాన్యాన్ని పిండి చేసుకొని ఆ పిండిని తన భార్య, కుమారుడు, కోడలతో పంచుకొని భుజించడానికి తయారగుతున్న సమయాన ఒక ధరామరుండు అతిథిగా వచ్చాడు. ఆ వచ్చిన అతిథికి అర్ఘ్యపాద్యములిచ్చి ఆకలి తీర్పనించి సక్తుప్రస్తుడు తన పాలి సక్తువును సమర్పించాడు. అది భుజించిన అతిథి తృప్తి నందలేదు. అంతటి సక్తుప్రస్తుని భార్య తన పాలు పిండిని అతిథికి ఇవ్వవలసినదిగా భర్తను కోరుతుంది. భార్య ప్రతిపాదనం విన్న సక్తుప్రస్తుడు, మృగములు పక్షులులోనుగా తగునాహారములు తెచ్చి తమ ప్రియులకు ఇంపుగనిచ్చు, నాకు గొనగా దగునే భవద్భోజ్యమైన ద్రవ్యము సాధ్వీ అదియునుగాక స్త్రీ సంతోషించు తెరంగాసపడని మనసు కలిగినట్టి అధముడు ఇచ్చో సడిగను చని అచ్చోగాసింబడు చెముని భటులు కార్యవెట్టన్ అన్నాడు. ఇచ్చట కథను వదిలి కొంచెం స్వగతంలోకి వస్తే, ఎచ్చటనున్నారో ఇలాంటి భర్తలిప్పుడు? ఎచ్చటకు పోయారు. భార్య సొత్తును గాని భార్య పేర పెట్టిన దేనిని ఆశించకుండా జీవించాలనే సక్తుప్రస్తుని లాంటి వారు కనరారే. ఇలాంటి వారిని జముని భటులు ఏమి చేస్తున్నట్లు భవతు. కథకు వస్తాను. అలా పలికిన భర్తతో ఆ సాధ్వీమణి అంటుంది,

0: பதிய சுட்டம்பு பக்கம்பு பதிய செலியு பதிய தல்லியு தன்றியு பதிய குருவு பதிய தெய்வம்புகாவுன அத்தனி பனியுனச்சுடைய சூவே தர்மம்பு நாத்திகரைய அட்லுங்காக மானித குண நீவா கலிதோ நுண்டக நேட்டி பாலு தோஷம் விதி இட்லே நாஹாரமு கொந்துனே ஈ நிர்மலமதிக்கு தீனி நிம்மு உச்சித விதின் அனி அண்டுந்தி. மறுக்க மாறு கதனை வதலே சுகதமுலோக்கி வெள்ளித்தே இலாண்டி பாரியலு மாத்திரம் எக்கடுன்னார் இப்படு. அலா பர்த்தனு ஒப்பிஞ்சி தன பாலிசக்து அதிதிக்கு இப்பிச்சிந்தி ஆ சதீமணி. அதி புஜிஞ்சியோ அதிதி திருப்தி நந்தலேது. அப்படு குமாருடு தன பாலிசக்துனு தண்டிக்கு சூப்பி தனையுண்டு தண்டி சித்தமுன நெக்கொனின கிருச்சம்பாச்சரிச்சுட அர்ஹதர்மமுகான நா பாலு பிண்டினி அதிதிக்கு இம்மனி வேடுகொனகா சக்து பிரஸ்துடன்டாடு. எந்த பிராயமு சன்னினனு வினு ஜனகுனகு சுதுடு பாலுண்டு ஆகலி பாலுர கக்கல மட்லு காவுன இது அனுச்சிதம்பு குமார. அலா பலிக்கினட்டுவண்டி தண்டினி சூசி ஆ குமாரடிச்சின சமாதானமு நன்னு காச்சுட அரையங்க நின்னு காச்சிக்கொனுட இப்பிண்டி இம்மகாத்முனகு நிச்சி காவவே நன்னு காருண்ய பாவிதாத்ம அனி பலிக்கின குமாரின் தர்ம பிரவத்திக்கு சந்தசில்லி சக்து பிரஸ்துடு குமாருனி பாலு சக்துவனு கூட அதிதிக்கிச்சாடு. భుజించిన ఆ అతిథి తృప్తుడు కాలేదు. పిమ్మట కోడలు మామను తన ధర్మనిరతితో ఒప్పించి తన పాలు శక్తువును కూడా అతిథికిప్పిస్తుంది. అది భుజించిన అతిథి సంతృప్తుడై తన నిజరూపంబు ధరించి ధర్మదేవతయ్యి వారి ముందు నిలిచి వారి దానశీలతను కొనియాడి వారి నలువురును దేవవిమానము నెక్కించి బ్రహ్మలోకమున గంపినాడు. ఆ సమయమందు నేను విలంబు నుండి బయల్వెడలగా నా దేహంబున ఆ సక్తు గంధంబును అతిథి పాద్య జలక్లేదంబును పొలసి సక్తు ప్రస్థకృతంబైన పరమధర్మంబు మహిమం చేసి మదీయ మస్తకంబును ఒక్క పార్శ్వంబును కనకమయంబులయ్య చూడుడు. నాటి నుండి నా రెండవ పార్శ్వము కూడా పసిడి యగునను ఆశచే ఎచ్చట దానధర్మములు పుణ్యకార్యములు జరుగుచున్నను విన్నను అచట ఎల్లచోటకు పోవుచుంటిని. ఫలితము లేదు. లోకోత్తర చరితుండగా అజాతశత్రుండు అశ్వమేధంబు చేయుచున్నాడని విని మది ఈప్సితంబు తప్పక నెరవేరున్న ఆశతో ఇచ్చటకు వచ్చి తిని. ఇదిగో చూచితిరు కదా, ఏ విశేషంబును కనరాదు, ఎప్పటిలాగానే ఉంటిని. అందువలన ఉంచవృత్తి చేయ జీవించిన ఆ విప్రుని ధర్మంబునకు ఈ యజ్ఞంబు పోలదంటినని చెప్పి ఆ నకులము అదృశ్యమయ్యింది. ఆ నకులమే శాపగ్రస్త అయిన జమదగ్ని మహాముని. ఇచ్చట అనేక ధర్మ సందేహాలు వస్తాయి. ధర్మజుని అశ్వమేధము స్వయంగా వేదవ్యాసుడు చేయించినటువంటిది కదా, అలాంటిది పరమోత్తమ యజ్ఞము కాకుండుటట్లు ఇలాంటి సందేహాలు జనమేజైనకు వచ్చాయి. అయితే అన్ని సందేహాలకు సమాధానమనదగిన ధర్మదేవత వాక్కులను ఒకసారి స్మరిస్తూ ఈ అశ్వమేధ పర్వ కథాంశమునకు స్వస్తి పలుకుతాను. వినుము ప్రభూత దానములు విశృత యజ్ఞములున్ సధర్మత వినుతికి నెక్కజాలవు వివేకనిధి పరిశుద్ధ శోభితార్జనమున తెచ్చుకొన్నది వరంబగు పాత్రము అర్హకాలముంగని లఘువస్తువే నివసగంగనుటుజ్వల ధర్మమారయన్. అయితే అశ్వమేధ పర్వమాసాంతమును విని నీవు చెప్పగోరు నీతి ఏమి? యాగఫలము కన్న త్యాగఫలము మిన్న స్నిగ్ధ మధురహాస శ్రీనివాస.
1: మనం ఇంతవరకు ఆంధ్ర మహాభారతం శీర్షికన అశ్వమేధ పర్వం 14వ భాగం శ్రీనివాసరావు గారి ప్రసంగంలో విన్నాం. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు వసంతసేన ఈ చిత్రం కోసం ఘంటసాల ఎస్ చానికి పాడిన పాట విందాం. దాశరథి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో మరికొన్ని చిత్రగీతాలు విందాం. అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం అనేది భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జనవరి 2018లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందని 112 జిల్లాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం సామాజిక ఆర్థిక సేవలను అందించడం ముఖ్య ఉద్దేశం. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: மனதிற்கு இனிய காலத்தால் அழியாத பழைய திரைப்பட பாடல்களை கேட்டு ரசித்தும் பி வி ஸ்ரீனிவாஸ் பாடிய பாடல்கள் காதுக்கு இனிமையாக இருந்தன. இந்த பாடலுடன் திரைகானம் நிறைவு பெற்றது. தொடர்வது தெலுங்கில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. వర్షాలు పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్దానీ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను 12:00 వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు

0: మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
1: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర, అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హి ప్రొడక్టివ్ హోతే హై, ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై, జీవ మాత్ర కా కళ్యాణ్ హోతా హై. సాథియో, పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త కీ హై, ఔర్ దేశ్వాసీ గర్వ సే భర్ జాయే ఇస్ ప్రకార్ కీ సిద్ధియోం కా సిల్సిలా చలా హై, చాహే రాష్ట్రీయ హో, అంతర్రాష్ట్రీయ హో, ఔర్ అబ్ తో అంతరిక్ష భీ హో, భారత్ కే లియే గర్వ కే పల్ రహే హై.
0: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ, ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ, దేశంలో మూడవ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: पिछले दिनों राजस्थान में बहुत बड़ी ऑयल रिफाइनरी देश को समर्पित की गई, एक सेमीकंडक्टर प्लांट देश को समर्पित किया गया, ग्रीन हाइड्रोजन से चलने वाली ट्रेन, और विश्व में बहुत कम देश ऐसे हैं कि जिनके पास ये सुविधा है. लेकिन भारत ने जो हाइड्रोजन ट्रेन देशवासियों को समर्पित की है वो सबसे ताकतवर इंजिन वाली है.
0: मध्य प्रदेश प्रभुत्वम సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ, యూసీసీ చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈరోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దావా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్దావా పార్లమెంటు అధ్యకులు ఇగోర్ గ్రోస్తో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యకులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మెసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్ట్రపతి రొమేనియా చేరుకుంటారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికు సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త 4 ఏళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతులా అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసా

0: విమానాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం. మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దవా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: நேரம் 12:40 ஆகாஷ்வாணி 100.1 எஃப்எம் கோல்டில் மெல்லிசை பாடல்கள் கேட்கலாம். முதல் பாடல் மங்களம் அண்ணாமலை இயற்றியது. இசையமைத்தவர் டி ஆர் பாப்பா. இப்பாடலை பாடியுள்ளார் எஸ் அம்பிலி.

శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోడులో ప్రసారమవుతున్న మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ మూన్ డే, అంతర్జాతీయ చంద్ర దినోత్సవం మరియు ఇంటర్నేషనల్ చెస్ డే, అంతర్జాతీయ చదరంగ దినోత్సవం, ఈ రెంటి గురించిన విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. ముందుగా చంద్ర దినోత్సవం గురించిన విశేషాలు తెలుసుకుందాం. జూలై 20, 1969 అపోలో 11 లూనార్ వ్యోమనౌకలో వ్యోమగాములు చంద్రుడిపై అడుగిన చారిత్రాత్మక ఘట్టం జరిగిన రోజు. పగటి రోజు సూర్యుడు, రాత్రి కిరీడు చంద్రుడు. చల్లని వెన్నెల చల్లదనం కోసం పరితపించే జీవరాశికి పుణ్యమి యొక్క గొప్పదనం చెప్పనవసరం లేదు. కానీ మారుతున్న జీవన గమనంలో రాత్రి వేళలు వెలుకు ఉంటున్నా చంద్రుని వెన్నెల ఆస్వాదించేవారు ఎంతమంది? చందమామ కథలు బెడ్ టైమ్ స్టోరీస్గా పుస్తకాలకు పరిమితమై గూటిలోనే నిద్రపోతున్నాయి. మన ముందు తరం రాత్రి అయితే 6 బయట పక్కలు పరుచుకొని చంద్రుని ఎదుగుదల కదలికలు చూస్తూ మీనమేషాలు లెక్క వేసుకునేవారు. జరిగిన సంఘటనలు ఆ మామతో చెప్పుకొని అలుపు మరిచి హాయిగా సెద తీరేవారు. ఆ కాలంలో మానసిక ఒత్తిడి అంటే ఏమిటో ఎరగరు, అందుకేనేమో. మరిన్ని విశేషాలు మీతో పంచుకోవడానికి ముందుగా మిస్ అమ్మ చిత్రం నుంచి ఏఎం రాజా పి లీలా జతగా పాడిన పాట విందాం. పింగళి సాహిత్యం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

అంతర్జాతీయ చంద్రదినోత్సవం యువ శాస్త్రజ్ఞులకి ప్రేరణ కలిగిస్తుంది. ఇందులో భాగంగా చంద్రునిపై అన్వేషణ, అంతరిక్ష పరిశోధనలు మరియు భవిష్యత్తులో చంద్రునిపై స్థిరమైన మనుగడకు సంబంధించిన ప్రణాళికలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది ఒక్కరోజు పరిశోధన కాదు, కొన్ని వేల మంది ఖగోళ శాస్త్రజ్ఞుల ప్రయోగాలకు వారి అనుభవాలను పంచుకోవడానికి కీలకమైన వేదిక. దేశ ప్రగతిని అంతర్జాతీయ స్థాయికి గర్వంగా తెలిపే దినోత్సవం. ఈ సంవత్సరం శ్రీలంకలో కొలంబియా ఈ వేడుకలకి వేదిక కానుంది. గత విజయాలను గౌరవిస్తూ భవిష్యత్తు కోసం కొత్త కళలను ప్రేరేపిస్తుంది. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు, వాటి సంస్థలు, ఇతర జాతీయ అంతర్జాతీయ సంస్థలు, ప్రాంతీయ సంస్థలు మరియు ప్రభుత్వేతర సంస్థల వ్యక్తులు ఈ వేడుకకు హాజరవుతారు. 1969లో చంద్రునిపై వేసిన ఒక్క అడుగులాగానే ప్రతి విజయం ఒక అడుగుతోనే మొదలవుతుందని ప్రేరణ కలిగిస్తుంది ఈ దినోత్సవం. ఈ సంవత్సరపు ఇత్యాంశం ఒకే చంద్రుడు, ఒకే దృష్టి, ఒకే భవిష్యత్తు. ముఖ్య ఉద్దేశంతో మానవజాతి అంతా చంద్రుడిపై పరిశోధనలు మరియు సుస్థిర అన్వేషణ కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఆశాజీవుల చిత్రం కోసం పి సుశీల గానం విందాం.

భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న ఇస్రో మరియు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా తన ప్రస్థానంలో అద్భుతమైన విజయాలను సాధించి ప్రపంచంలోనే అగ్రశ్రేణిగా నిలవడానికి చంద్రయాన్ 1, 2 మరియు 3 ప్రయోగాలు ఉదాహరణగా నిలుస్తాయి. ఈ పరిశోధనలో చంద్రునిపై నీటి చాటల గురించి కీలక సమాచారం అందించింది. అలాగే చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రపంచ అంతరిక్ష రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతలు, మట్టిలోని ఖనిజాలు, అక్కడ లభించే మూలకాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని ఈ మిషన్ అందించింది. అతి తక్కువ బడ్జెట్తో అత్యంత ఖచ్చితత్వంతో ఇస్రో సాధించి చూపించింది. అంతరిక్ష పరిశోధనల విషయంలో యువతలో స్ఫూర్తి నింపుతుంది ఈ ప్రయోగం. దేశ ఆర్థిక సాంకేతిక అభివృద్ధికి దోహదపడింది. కార్యక్రమంలో ఇప్పుడు ఆలు మొగులు చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన పాట విందాం. మాధవ్ పెద్ది సత్యం సాహిత్యం.

రోదసియానంలో రాకెట్ ప్రయోగాల్లో వివిధ దశలు మరియు విభాగాలు పనిచేస్తాయి. వీటిలో ప్రధానమైన వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా రాకెట్ నిర్మాణ భాగం. అత్యధిక పీడనాన్ని వేడిని తట్టుకునేలా కార్బన్ కాంపోజిట్ వంటి అధునాతన పదార్థాలతో రాకెట్ నిర్మితమవుతుంది. తర్వాత ప్రొపల్షన్ విభాగం. రాకెట్కు కావలసిన శక్తిని అందించి భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని వెళ్ళడానికి ఇందులో ఘన ఇంధన శక్తి, ద్రవ ఇంధన ఇంజన్లు సహాయపడతాయి. ఇక దిక్సూచిగా వ్యవహరించే ఏవియేషన్ మరియు గైడ్లైన్స్. ఇది రాకెట్కి మెదడు భాగం వంటిది. నావిగేషన్ మరియు కంట్రోల్ వ్యవస్థలు సరిగ్గా నిర్దేశిత కక్షలోకి వెళ్ళేలా రాకెట్ని నియంత్రిస్తుంది. పేలోడ్ వ్యవస్థ. ఇది రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహం లేదా ఇతర పరికరాలను రాకెట్లో అమర్చే విభాగం. ఇంకా మిషన్ నియంత్రణ, లాంచ్ ఆపరేషన్స్ వంటి విభాగాలు రాకెట్ ప్రయోగ సమయం నుండి కక్షలో ప్రవేశించే వరకు ప్రతిక్షణం దాని పనితీరును పర్యవేక్షిస్తుంది. ఇక MCF మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. ఈ సంస్థ అంతరిక్షంలో పంపిన ఉపగ్రహాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ద్వారా రాకెట్ ప్రయోగించిన తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వహిస్తుంది. NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉపగ్రహాలు పంపే సంకేతాలను భూమికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి విపత్తు నిర్వహణ, వనరుల పర్యవేక్షణ వంటి ముఖ్య నిధులు నిర్వహిస్తుంది. ఇవి కొన్ని విషయాలు మాత్రమే. కార్యక్రమంలో ఇప్పుడు ఆరాధన చిత్రంలోంచి పీసుశీల ఆలపించిన పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన ప్రయోగాలు జరిగాయి. రాకెట్ అంతరిక్షంలో ప్రవేశించిన తర్వాత పేలోడ్ కక్షల్లోకి చేరుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్ష నౌకను నేరుగా చంద్రుడి వైపు పంపకుండా ముందుగా దీర్ఘవృత్తాకార కక్షలు భూమి చుట్టూ 5-6 సార్లు తిప్పిన తర్వాత గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని స్పేస్ క్రాఫ్ట్ వేగం పుంజుకుంటుంది. కావలసినంత ఎత్తు వేగం అందుకున్న తర్వాత అంతరిక్ష నౌక ఇంజన్ మండించి చంద్రుడి కక్షలో ప్రయాణం చేస్తుంది. గురుత్వాకర్షణ ప్రాంతంలోకి ప్రవేశించగానే స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి ఎదురుగా ప్రయాణించేలా వేగాన్ని నియంత్రించి చంద్రుడి చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఆర్బిటర్ లేదా ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేర్పడ్డాక తనలో ఇంజన్లను రివర్స్ దిశలో మండించడం ద్వారా వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా మరియు మృదువుగా దిగి ల్యాండర్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై పరిశోధనలు చేసి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఇవి ఎంతో అద్భుతమైన క్షణాలు. మన భారతదేశ ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పిన క్షణం కార్యక్రమంలో ఇప్పుడు బందిపోటు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట విందాం.

చంద్రుడంటేనే ఏదో తెలియని ఆకర్షణ. అమ్మ పాలబొవ్వ తినిపించడానికి మేనమామగా పరిచయం చేసిన చందమామతో ఒక అనుబంధం పెనవేసుకుని ఉంటుంది మనందరికీ. అలాగే చంద్రమానంతోనే మన తెలుగువారి యోగకరణాలు, వజ్రదుర్ముహూర్తాలు, అమృత గడియలు లెక్కించే కాలమానంగా కొలుస్తూ ఉంటాం. పండుగలు, పెళ్ళి ఇత్యాది శుభకార్యాలకి, క్రతువులకి చంద్రుని చల్లని నడతతోనే ముహూర్తాలు నిర్ణయించడం మనకు తెలిసిందే. నెలకోసారి పౌర్ణమి, అమావాస్య నడుమ జీవన చక్రం ఆటుపోట్లు అనుభవిస్తూ కాలచక్రానికి అనుగుణంగా ఆధ్యాత్మికంగా చంద్రుని పూజిస్తూ గ్రహణ నియమాలు పాటించడం హైందవ సాంప్రదాయం. ఇంకా ఖగోళ శాస్త్రజ్ఞులు అద్భుతమైన ఆవిష్కరణలతో సహజ ఉపగ్రహమైన చంద్రుని రహస్యాలు తెలుసుకోవడానికి ఖగోళ పరిశోధకులకి ఒక నూతన అధ్యాయం. విశ్వంలో మరే ప్రదేశానికి చంద్రుడు అంతిమ గమ్యస్థానంగా మారాడు. నేటికి ప్రతిష్టాత్మక ప్రణాళికలతో, మానవరహిత రోదసి ప్రయోగాలతో అన్వేషణ సాగిస్తూ మానవుడు విజయపదం చేరడానికి, విజయ పరంపరకి సంకేతంగా నిలిచింది అంతర్జాతీయ చంద్ర దినోత్సవం. కార్యక్రమంలో ఇప్పుడు గాంధీ పుట్టిన దేశం చిత్రం కోసం పి సుశీల గానం విందాం.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం గురించిన విశేషాలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అంతర్జాతీయ చదరంగ దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఒకే ఇంట్లో ఉంటున్న తండ్రి, కొడుకు, అత్త, కోడలు, మామ, అల్లుడు, ఇలా ఎన్ని బంధాలున్నా ఆ బంధాల మధ్య విభేదాలు, కలహాలు ఎత్తుకుపై ఎత్తు వేస్తూ ప్రతి సంఘటన కుటుంబంలో జరిగే చదరంగం. ఎవరు ఎప్పుడు ఎవరి పక్కన ఉంటారో చెప్పలేం. ఈ జీవిత సత్యం శ్రీరాముని జీవితం విషయంలో కూడా మనకు కనబడుతుంది. దైవమే అడవి బాట పట్టడం, ఇక మనమెంత. ఈ సంసార చదరంగం గురించి, ఇది ఎలా ఉన్నా ఆట గురించి కొన్ని వివరాలు ముందు తెలుసుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట కేరింత చిత్రం కోసం హరిచరణ్ బృందం పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం మిక్కీ జమేయర్.

రాజుకి ఆకాంక్ష సింహాసనం నిలబెట్టుకోవడం, మైత్రితో రాజ్యాన్ని విస్తరించడం, దాయాదులను గుప్పిట పెట్టి తన సింహాసనం కాపాడుకోవడం. పొంచి ఉన్న శత్రువు ఎప్పుడు తన మదిలో మెదులుతూ రథగజ తురగ పదాతి దళంతో ఎత్తులు వేస్తూ శత్రువును చితు చేయడం. మన భారతదేశంలో చదరంగం రాజనీతిని నేర్పుతోంది. రెప్పపాటు నిర్లక్ష్యంతో రాజ్యాన్ని కూల్చివేస్తుందని హెచ్చరిస్తుంది. ఈ ఆట గెలుపు ఓటములు ఇద్దరి మధ్య వ్యూహాత్మకంగా సాగే ప్రత్యర్థిని మట్టుపెట్టడం. చతురస్రంలో ఇరువురికి 16 పావులు, 64 గళ్ల మధ్య జరిగే పోరుతో ఉత్కంఠంగా సాగుతుంది. గెలుపు మాత్రం ఒక్కరికే వర్తిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు తొలిప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విందాం. సిరివెన్నెల సాహిత్యం, సంగీతం దేవా.

చదరంగంలో ఆరు రకాల పావులు, రాజు, మంత్రి, ఏనుగు, గుర్రం, శకటం, భటులు. వీరి కదలికలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నియమితమై ఉంటాయి. బంటు అనక్షణం పహారా కాస్తూ అడ్డంగా నిలబడి తనని అధిగమించడానికి వచ్చేవాళ్ళకి ప్రక్కకు వైపుగా కదిలి ప్రత్యర్థిని సంహరిస్తుంది. ఏనుగు ముందుకు పక్కకు నిలువుగా అడ్డంగా గళ్లను కదలవచ్చు. అపాయం కనిపెట్టి బుద్ధి కౌశలం చూపుతుంది. మన జీవితానికి ఇది అనునయించుకోవాలి. శకటం మూలలకు కదులుతూ ఉంది. ఒకటి తెలుపు, ఒకటి నలుపు గళ్ళ నుండి కదులుతూ చాకచక్యంతో వ్యవహరించాలని సూచిస్తుంది. ఇక గుర్రం ఎల్ ఆకారంలో ఎడమకు కుడికి కదులుతూ ముందు వెనుక ఎవరు అడ్డం వచ్చినా అన్యాయాన్ని ఎదుర్కోవాలని సూచిస్తుంది. మంత్రి ఆటలో శక్తివంతమైన పావు, అందరి నియమాలను పాటిస్తూ

రాజు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ధైర్యం సాహసానికి ప్రతిరూపంగా మనం అనునించుకోవాలి. రాజు అధినేతగా ఒక్క అడుగు గడి మాత్రమే కదులుతూ, అవసరమైనప్పుడు మాత్రమే కదులుతూ రాజ్యపాలనను రక్షించడానికి సూచనలు ఇస్తున్నట్టుగా మనం అనునించుకోవాలి. విరామ సమయంలో కాలక్షేపంగా విదేశీ వాణిజ్యాల్లో మొదలైన చదరంగం ప్రపంచ స్థాయిలో ఇప్పుడు భారతదేశం ముందు ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు ఊహలు గుసగుసలాడే చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్ స్వీయ సంగీత నిర్వహణలో సునీతతో జతగా పాడిన పాట విందాం.

ఈ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేయడం ఆటగాళ్ళ మేధస్సుకు నిదర్శనం. మంచి చెడు, ప్రకృతి వికృతి, ఇలా ప్రతిదానికి ఎప్పుడూ ఈ సృష్టిలో విలీనమై ఉంటాయి. అన్నీ మంచిగా సజావుగా ఉన్నా, అన్నీ చెడుగా ఉన్నా సృష్టి నిలవదు. అలాగే జీవితంలో మిత్రుడు ఉంటే శత్రువు ఉంటాడు. వారిద్దరి మధ్య పోటీతత్వం అభివృద్ధికి నాంది కావాలి. వీరిద్దరి సంఘర్షణలో ఓటమి ఎవరిదైనా సంధి కుదుర్చుకుని శాంతి సామరస్యం కాపాడుకోవడం.

మే చదరంగం జీవన ప్రమాణాలను బలోపేతం చేస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు మజ్ను చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట విందాం. రాంబాబు గోశాల సాహిత్యం, సంగీతం గోపీసుందర్.

ప్రతి సంవత్సరం జూలై 20వ తేదీ అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా జరుపుకుంటాం. 1924 జూలై 20న ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఆవిర్భవించింది. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఎఫ్ఐడిఈ ప్రతిపాదన మేరకు 1966 నుండి యునెస్కో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం మరియు స్నేహభావం పెంపొందించే మాధ్యమంగా ఈ వేడుకలు అంతర్జాతీయ వేదికల్లో అలాగే స్థానిక చెస్ అకాడమీల్లో పోటీలు నిర్వహించడం, శిక్షణా శిబిరాలు నెలకొల్పి అవగాహన కార్యక్రమాలు జరుపుతారు. ఈ 2026 సంవత్సరానికి సామాజిక మార్పును చెస్ ఒక సృజనాత్మకమైన సాధనంగా పరిగణించబడి అంతర్జాతీయ దౌత్య సంబంధాలు నిలబెట్టడం ముఖ్య లక్ష్యంగా ఈ నినాదంతో అంతర్జాతీయ చెస్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఐక్యతతో ప్రపంచ శాంతిని సాధిద్దాం. కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ చిత్రం కోసం కేకే గానం, అనంత శ్రీరామ్ సాహిత్యం, మిక్కీ జీ మేయర్ సంగీతం.

ఆకాశవాణి చెన్నై కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు ప్రసారం అవుతాయి. ఢిల్లీ నుండి రిలే.